0: అరే గారే
1: నరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టల
0: గారే గారే
1: ఏ సూర కి దరది ఏ సూర ఎన్నాయ ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ చోరగలది ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడకరక గది
3: మేదె మన కే ద్వార ఏ భూతత జాత అమ్మ మదత జాత అదే ఏ చతుర నార